ప్రతిదానమితి ప్రతి సప్రదేశే కళ్యాణి వేదపుర నాయక ధర్మపత్ని సత్యాయుధం నిజసుతాయ గుహాయ దాత్రీ శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం.

ప్రభాతం శ్రీక్షామయాజుషముఖ శృతిభి తదంతై నిత్యం తుధాపి తవ రూప గుణాన విజ్ఞై తేష్వేవ పూర్ణవసతి సతతం ప్రక్షుప్తా శ్రీకృష్ణ మారి గిరిజే తవ సుప్రభాతం స్వామాగ్ని సూర్యనయన విధుకండన భాగీరథి సముప